0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। लीजिए अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, బహుళపక్షం, దశమి, సెప్టెంబర్ నెల 6వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల దినోత్సవంపై ఆర్ పాపారావు గారి కథనం, ఇంకా అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం.

సహనాన్ని కోల్పోవడం అంటే సగం ఓటమిని అంగీకరించడమే. చాలామంది అసహనంతో భరించలేరు, ఓటమి కారణాన్ని విశ్లేషించలేరు. నీ కండబలము నీ గుండెబలము కాదు, నీ సహనమే నిన్ను విజేతను చేస్తుంది. సహనం లేని యోధుడు సగం పరాజితుడే.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్కై మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్దీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లంగర్తో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ కచ్చర్ రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బంబూక రేపు ఉదయం 6:15కు స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచంగ రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్దీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30కు స్వరాజ్దీప్లో బయలుదేరి సాయంత్రానికి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11:30కు స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30కు స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది.

అంబికా చాల్ రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. అంబీరంగర్ రేపు సాయంత్రం 5:00 స్వరాజ్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

శ్రోతలందరికీ గమనిక. నిన్నటి తెలుగు కార్యక్రమం ప్రసారం కాని సందర్భంలో నేడు ఉపాధ్యాయుల దినోత్సవంపై ఆర్ పాపారావు గారి కథనం నేడు ప్రసారం చేయబడుతుంది.

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఉపాధ్యాయుల దినోత్సవంపై ఆర్ పాపారావు గారి కథనం.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 5న భారతదేశమంతటా ఉపాధ్యాయ దినోత్సవం లేదా గురు దినోత్సవంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ రోజు విశిష్టత గురించి తెలుసుకునే ముందుగా ఒక శ్లోకంతో మొదలు పెడదాం. గురు

నమః. దీని భావం ఏంటంటే బ్రహ్మ మనలో జ్ఞానాన్ని సృష్టిస్తాడు, విష్ణువు మనలో జ్ఞానాన్ని మంచితనాన్ని కాపాడి పెంపొందిస్తాడు, మహేశ్వరుడు మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఈ శ్లోకంలో గురువు యొక్క మహోన్నతమైన స్థానాన్ని మన పూర్వీకులు ఎంత గొప్పగా వివరించారు. అందుకే గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడని భావించి ఆయనకు నమస్కరిస్తాం. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కానీ జీవితంలో ఎలా ఎదగాలో, మంచి చెడులు ఎలా గుర్తించాలో, సమాజంలో ఎలా బాధ్యతగా జీవించాలో నేర్పేది గురువు మాత్రమే. గురువు కేవలం పుస్తకంలోని పాఠాలను బోధించడు. జీవితమే ఒక పాఠశాల అని, ప్రతి అనుభవమే ఒక పాఠ

మని మనకు నేర్పుతాడు. ఈరోజు మనం జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త మరియు ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన జీవితంలో అక్షర జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అయితే మన ప్రాచీన భారత సంస్కృతిలో గురువులకు ప్రాముఖ్యత ఉండేది. నాడు బ్రాహ్మణులే గురువులుగా వ్యవహరించేవారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేది కాదు. రాను రాను ఆధునిక యుగంలో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రభుత్వాలు అత్యధిక సంఖ్యలో పాఠశాలలు నిర్మించి అనేక మంది ఉపాధ్యాయులను నియమించి దేశంలోని పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పిస్తుంది. అయితే మనకు స్వాతంత్రం 1947 వచ్చినప్పటికీ భారతదేశ అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. నేడు మనమందరం జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం 1962 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యార్థులు ఆయన పుట్టినరోజున ఘనంగా జరుపుకోవాలన్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిని గౌరవించేందుకు 5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని డాక్టర్ రాధాకృష్ణన్ గారు సూచించగా అప్పటి నుండి భారతదేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ, కార్యాలయాల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుని గొప్పతనం ఏమిటంటే విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాడు. జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, మానవత్వం వంటి గుణాలను నేర్పుతారు. ప్రతి విద్యార్థి విజయానికి వెనుక ఒక మంచి ఉపాధ్యాయుడి కృషి ఉంటుందని మనం భావించాలి. సమాజానికి మంచి పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అలాగే ఒక మంచి గురువు ప్రభావం విద్యార్థి జీవితంలో జీవితాంతం నిలిచిపోతుంది. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తు నిర్మాతలు కూడా అనవచ్చు. ఎందుకంటే తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. అందుకే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకోవడం, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం మన బాధ్యత. అందుకే మన పెద్దలు అంటారు, గురువు లేని విద్య దిశలేని ప్రయాణం వంటిదని. కాబట్టి ప్రతి విద్యార్థి తమ గురువులను గౌరవిస్తూ వారు నేర్పిన మంచి విలువలను జీవితంలో ఆచరించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు ఒక మంచి గురువుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఇతను గురించి చెప్పాలంటే, ఇతను తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తని గ్రామంలో 1888 సెప్టెంబర్ 5 జన్మించారు. రాధాకృష్ణన్ బలమైన ఆధ్యాత్మిక విలువలు గల ఒక నిరాడంబర కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి సర్వేపల్లి వీరాస్వామి రాధాకృష్ణను ఒక పూజారిగా చూడాలని తన తండ్రి కోరుకున్నాడు. కానీ ఆయన అందుకు బదులుగా విద్యాభ్యాసం వైపు మళ్ళాడు. స్కాలర్షిప్స్ మరియు పట్టుదలతో ఆయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో తత్వశాస్త్రం అభ్యసించి 1907 తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తదుపరి డాక్టర్ రాధాకృష్ణన్ 1909 తన బోధనా వృత్తిలో చేరారు. ఆయన ప్రతిష్టాత్మకమైన విద్యా పదవులను చేపట్టారు. 1929 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉపన్యాసాలు ఇవ్వడానికి ఆయనను ఆహ్వానించారు మరియు బనారస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఒక ఆలోచనాపరుడుగా మరియు విద్యావేత్తగా ఆయనకున్న ఖ్యాతి ఆయనను భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన మేధావులలో ఒకరిగా నిలబెట్టింది. తరువాత డాక్టర్ రాధాకృష్ణన్ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత యునెస్కోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు మరియు 1952 భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తరువాత 1962 1967 భారత రాష్ట్రపతిగా పనిచేశారు మరియు ప్రజా జీవితంలో ఆయన నిష్పక్షపాతానికి, దూరదృష్టికి గుర్తుండిపోయారు. డాక్టర్ రాధాకృష్ణకు 1954 భారతరత్న పురస్కారాన్ని లభించింది. ఆయన పలుమార్లు నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారు. తత్వశాస్త్రం మరియు మతంపై ఆయన రాసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా నేటికి అధ్యయనం చేయబడుతున్నాయి మరియు చర్చించబడుతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం అనేది కేవలము ఒక రోజు వేడుక కాదు. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువులను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వారి పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటుకునే పవిత్రమైన రోజు. భవనాలు నిర్మించే ఇంజనీర్లు ఎంతో మంది ఉండొచ్చు. రోగాలను నయం చేసే వైద్యుడు కావచ్చు. దేశాన్ని రక్షించే సైనికుడు కావచ్చు. కానీ వీరందరిని తయారు చేసేది మాత్రం ఒక ఉపాధ్యాయుడే. అందుకే ఉపాధ్యాయుడు ఒక వృత్తి కాదు, ఒక బాధ్యత, ఒక సేవ, ఒక జాతి భవిష్యత్తును నిర్మించే మహోన్నత శక్తి.

0: అయితే ఈ శుభ సందర్భంగా మరో విషయాన్ని మీకు తెలియజేయి ఉండలేకపోతున్నాను. అదేంటంటే, మన భారత విద్యా చరిత్రలో ఇద్దరు మహనీయులు సేవలను మనము ఎన్నటికీ మర్చిపోలేము. మొదటిది సావిత్రిబాయి పూలే. ఈవిడ 1848లో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించి ఆడపిల్లలకు విద్య అందించేందుకు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. నాటి సమాజం ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయకుండా విద్య ప్రతి ఒక్కరి హక్కు అనే ఆలోచనతో ముందుకు సాగారు. అందుకే ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గౌరవిస్తాం. అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త, విద్యావేత్త మరియు భారతదేశపు 2వ రాష్ట్రపతి. ఆయనకు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవం అపారమైనది. కనుకనే ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వీరిలో ఒకరు విద్యా వెలుగును సమాజంలోని అనగరిగిన వర్గాలకు, బాలికలకు అందించారు. మరొకరు విద్య యొక్క విలువలను ప్రపంచానికి చాటారు. అందుకే వారి జీవితాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మనమందరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని 5 సెప్టెంబర్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా స్మరించుకోవడం జరుగుతుంది. మన భారతదేశంతో పాటు అనేక దేశాలలో ఉపాధ్యాయులకు ప్రాముఖ్యత, గౌరవం ఇస్తూ వేరు తేదీలలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే 1994 యునెస్కో వారు గమనించి ప్రతి సంవత్సరం 5 అక్టోబర్ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం, ఉపాధ్యాయుల హక్కులు మరియు గౌరవాన్ని కాపాడడం, విద్యారంగంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను సమాజానికి గుర్తు చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఈరోజు పురస్కరించుకుని మన భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో, సమాజ నిర్మాణంలో గురువులు అందించే అమూల్యమైన సేవలను స్మరించుకోవడానికి ఈరోజు ప్రసిద్ధి చెందింది. గురువు చూపిన బాటలో విద్యార్థి వేసే ప్రతి అడుగు రేపటి సమాజానికి ఒక కొత్త వెలుగు కావాలి. మా చేతులతో కలం పెట్టి జ్ఞానం నింపిన మా జీవితానికి దిశ చూపిన గురువులందరకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
1: మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల దినోత్సవంపై ఆర్ పాపారావు గారి కథనం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
2: One, two, three, check, check, hello, check, are check, yeah.

0: तो देर किस बात की, अपने जिले की अनमोल पहचान को देश के सामने लाने का यह अवसर हाथ से न जाने दे। जेम्स ऑफ इंडिया से जुड़िए और अपने जिले को राष्ट्रीय पहचान दिलाइए।
1: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఆదివారం సెలవు అని లఘునాటిక.
2: ఏమండి

0: తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి, ఆదివారం సెలవు అని లఘునాటిక.
1: ఏమండి ఏమండి, టిఫిన్ పెట్టేశా, చల్లారిపోతుంది. ఒరే సుధీర్, ఏ స్వప్న, ఎక్కడున్నారా? అందరికీ టిఫిన్ పెట్టేశాను, రండి. ఒరే, రోజు బ్రెడ్ జామను నూడిల్స్ ఆమ్లెట్ అను నీలుగుతూ ఉంటారు కదా, అందుకని ఈ పూట కాస్త ఓపిక తెచ్చుకుని మరీ చేశానురా. మీకు ఇష్టమని పెసరెట్టు, జీడిపప్పు ఉప్మా, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇంకా ఆ సేమియా పాయసం కూడా చేశాను. వేడిగా తింటేనే రుచి. రండర్రా, చల్లారిపోతున్నాయి. ఒరే సుధీర్, ఏం చేస్తున్నావు రా, బా పలకమేమిట్రా?
2: ఉండు మమ్మీ, టాస్ ఎవరు గెలుస్తారో చూడని.
1: ఏంటి ఏరా, ఆ మ్యాచ్ గీచు నీ ఆకలి గాని తీరుస్తాయేమిట్రా? రా ముందు, ఇదిగో స్వప్న, నీవేం చేస్తున్నావే?
2: చాటింగ్ చేస్తుంది.
1: దాన్ని అడుగుతుంటే నువ్వు చెప్తావేంట్రా?
2: అది తన గదిలో తలుపులు బిగించుకుని మరీ చాటింగ్ చేస్తుంది. తనను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది.
1: ఆహా, అవును, 9 కాలేదు, అప్పుడే ఆ చాటింగ్లు ఎవరు మొదలు పెట్టారా? ఇంకా పని పాట లేనట్టు.
2: తప్పు మమ్మీ తప్పు, అక్కడ పని పాట అయిపోయే ఉంటాయి, రాత్రి భోజనాలు కూడా అయిపోయే ఉంటాయి, అందుకే తీరిగ్గా చాటింగ్.
1: రాత్రి భోజనాలు అయిపోవడం ఏమిట్రా?
2: అబ్బా, నీవా పల్లెటూరు రామాపురంలో పుట్టినా ఇప్పుడు ద గ్రేట్ మోడర్న్ బెజవాడలో ఉంటున్నావు, అయినా ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవడం లేదంటే నా ఫ్రెండ్స్ ముందు నాకెంత ఇన్సల్టో తెలుసా?
1: ఏమండి, మిమ్మల్ని వింటున్నారా? ఆహా, వింటున్నారా అని వాడేమంటున్నాడు? వినిపిస్తుందా? ఒరే, ఆ టీవీ వాల్యూ కాస్త తగ్గించరా.
2: తగ్గించే ఉంది.
1: ఇంకా తగ్గించరా నాయన? ఆ పోచుకొని కబుర్లు ఎవరితోనని అడిగితే ఏదోదో చెప్తావేట్రా. ఎవరితోనట ఆ చాటింగ్ కబుర్లు?
2: అమెరికాలో దాని ఫ్రెండ్ కిరణ్ మయ్యతో.
1: ఓహో, అదా సంగతి. అయినా ఆ పిల్లకి వేళ పాడా లేదేమిట్రా ఈవిడ? అందుకేనా నెట్టో నెట్టో అని తెగ గోల్ చేసేస్తుంది. చేసింది కదా అని ఆ ఇంటర్నెట్ పెట్టించేశారా? ఇప్పుడు చూడండి, పాటు సాపాటు అన్నీ మర్చిపోయి ఎలా కబుర్లతో మునిగిపోయిందో. రండి, చేసినవి చల్లారక ముందే మీరన్నా వచ్చి తినండి. రండి.
3: మంటలు మంటలు, ఏ మంటలు?
1: మంటలు ఏమిటండి?
3: ఇంకా పాకెట్ మనీతో నీకేం పనిరా?
2: ఇదేంటి డాడీ, ప్రతీ నెల కనీసం 1,000 రూపాయలు పాకెట్ మనీ కింద పారేసే మీరు ఇప్పుడేంటి సడన్ గా చేంజ్ అయిపోయారు?
3: చేంజ్ అవ్వాలరా, అవ్వాల్సిన టైం వచ్చేసిందిరా.
4: డాడీ, వాడికి పాకెట్ ఉంది కదా అని అలా 1,000 పారేస్తారు. సంవత్సరం నుండి గోలు పెడుతుంటే ఈ మధ్యనే నాకు ఓ స్కూటీ కొన్నారుగా, మాటి మాటికి పెట్రోల్ కు 8 అడగను. అంచేత ఓ 10 లీటర్లకు అయ్యే డబ్బు ఒక్కసారిగా స్కూటీ మనీగా ఇచ్చేసారనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
3: సాల్వ్ అయిపోదు, మరింత పెరిగిపోతుంది.
4: ఏంటి డాడీ?
3: అసలు నీకు దేశంలో వాహనాల సంఖ్య, ఆ వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం రేంజి ఎంతో తెలుసా?
4: నాది ఇంజనీరింగ్ లో ఈసీఈ కదా డాడీ.
3: ఇది ఈసీఈ ప్రశ్న కాదే, జీకే ప్రశ్న. మన భూ వాతావరణంలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతోందా లేదా?
2: మన వల్లనే పెరిగిపోతుందో ఏంటి డాడీ?
3: తెలివి తక్కువగా మాట్లాడకు. మనం భరించదగిన స్థాయి కన్నా అదనంగా 30% నగరాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఉంది. ఇదింకా పెరిగి నగర జీవనాన్ని అతులాకుతలం చేస్తోంది. భవిష్యత్తులో ప్రాణవాయువు దొరక్క విలవిల్లాడిపోతారు. కార్బన్ ఎమిషన్ పెరిగి వాతావరణమే కాదు భూమి మీద జీవావరణమే నశించిపోతుంది. మానవుడి మెదడు తగిన ఆక్సిజన్ దొరక్క దెబ్బతింటుంది. మేధాశక్తిని, ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మనిషి తన సహన శక్తిని, వివేచనను, శ్రమ చేసే శక్తిని కోల్పోతాడు. 30 ముసలితనం వచ్చేస్తుంది, 40 మరణం వచ్చేస్తుంది.
1: బాబోయ్, భయపెట్టేయకండి, చూడండి పిల్లలు ఎలా బిక్కముఖం పెట్టేశారో.
3: జరగబోయేది నోడితో చెప్తేనే బిక్కముఖం పెట్టేవాళ్ళు రేపా స్థితి వచ్చినప్పుడు ఎలా అనుభవాలకు గురవుతారు? ఊహించుకోవే ఊహించుకో. ముందా సెల్ ఆపు చెయ్యరా, పారకంలో పుడక.
2: సెల్ ఆపితే కంగారు పడి వాడు వచ్చేస్తాడు డాడీ.
3: వాడేవాడు, ముందా సెల్ ఆపరా.
4: వాడు డాడీ బార్కర్ ద గ్రేట్, మరుగుదూ చంపేస్తాడు జాగ్రత్త, దానికి ట్యాగ్ లైన్ డాడీ.
2: వాడు కాదు, నేనే చంపేస్తా. ఏంటే వాడినంటో, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, గ్యాస్ సెల్ కంపెనీ వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా.
4: చూసారా డాడీ, వాడే ఒప్పుకుంటున్నాడు గ్యాస్ సెల్ కంపెనీ వాళ్ళ మనిషిని. దీన్ని బట్టి వాడెంత మాటల పోగో అర్థం చేసుకోండి. వాణ్ణి రావద్దని చెప్పేయండి, లేదా వీణ్ణి పంపేయండి.
2: ఏంటే పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? అసలు నీ ఫ్రెండ్స్ నీకేం పేరు పెట్టారో చెప్పవే.
1: ఏం పేరు?
2: చాటింగ్ డాల్. ఎవరికి తెలీదు నీ నెట్ కబుర్లు కాల

0: క్షేపం, డాడీ బార్కర్ వచ్చేస్తాడు. వచ్చాడంటే మన తలలన్నీ వాచిపోతాయి. తొందరగా వీడిని పంపేయండి డాడీ, ప్లీజ్.
1: రాని రాని, వాడికి క్లాస్ తీసుకుంటా.
0: డాడీ వీడిని పంపేయండి డాడీ.
1: స్టాప్! మీ గోల మధ్య నే పాయింట్లు మర్చిపోతున్నా. అదేంటి రమణే, అలా వేచి వెళ్ళిపోతున్నావే?
2: పాయింట్స్ మర్చిపోతున్నాను అన్నారు కదా అమ్మయ్యా అనుకుని వెళ్ళిపోతున్నాను.
1: జోకులొద్దు, మర్చిపోతున్న పాయింట్స్ మళ్ళీ గుర్తు తెచ్చుకోను.
2: ఏమండి, అవతలు నాకు చాలా పళ్ళు ఉన్నాయండి.
1: ఎన్నున్నా కూర్చోవలసిందే. మన భూ భవిష్యత్తు, భూమి మీద మన భవిష్యత్తు చర్చించాల్సిందే.
2: తప్పదంటారా?
1: తప్పనే తప్పదు, కూర్చో.
2: అలాగే.
1: పాయింట్ వన్, మన ఇంట్లో 3 వాహనాలు ఉన్నాయి, అవునా? వాటి వలన ఎంత కర్బన ఉద్గారం జరుగుతుందో తెలుసా? ఈ లెక్కన ఈ సిటీలోని, జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశంలోని వాహనాల వలన ఎంతటి భరించరాని ఉద్గారం జరిగిపోతుందో తెలుసా?
2: వీళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కాదండి, ఉద్గారం అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి.
1: సరే, కార్బన్ ఎమిషన్, అందులో భయంకరమైన కార్బన్ మొనాక్సైడ్, ఇతర ప్రాణాంతక అంశాలు ఉన్నాయి. వాటిని నివారించాలని ప్రపంచంలోని పర్యావరణ శాస్త్రవేత్తలందరూ ఎంతగా మొత్తుకుంటున్నా మనం పట్టించుకోవడం లేదు. కనుక బాధ్యతతో కనీసం మనం, అంటే మన ఇంట్లోని వాళ్ళం పట్టించుకుని ఓ కార్యక్రమం అమలు చేద్దాం.
3: మన మొక్కలమే పట్టించుకుంటే సమస్య తీరిపోతుందా డాడీ?
1: పిచ్చినానా, అదేరా మన సమాజంలో ఉన్న దౌర్భాగ్యం. ఈ దేశంలో 125 సమస్యలు ఉన్నాయి, సరికొత్త ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సమాజంలో అన్నీ తీరిపోవాలి, లోకం మారిపోవాలి అని అందరం అనుకుంటామే తప్ప, వాటిని సమాజంలోనే ఉన్న మనం ముందుగా చొరవ తీసుకుని ఆయా సమస్యల పరిష్కారాలకు కృషి చేయం. వాటికి అవసరమైన చర్యలు మనమే ముందుగా చేపట్టాలి అనుకోం. అంతా ఎదుటి వాళ్ళు చూసుకోవాలి, వాళ్లే మార్చేసేయాలి అనుకుంటాం. అలా ఎవరికి వారు అనుకుంటే ఒక్కడుగు ముందుకు పడుతుందా? కనుకనే మనం ముందుగా బాధ్యత వహించి చొరవ తీసుకుని అందుకు పూనుకుందాం. ఏమంటారు?
3: ఎలా డాడీ?
1: రే, ఈ రోజు నువ్వు కాలేజీకి పోలేదే?
3: ఏంటి డాడీ, సండే అని తెలిసి అడుగుతారు.
1: ఆదివారం అనలేవు? సరే, ప్రతి ఆదివారం విద్యా సంస్థలకు, అత్యవసర సేవలతో సంబంధం లేని ఆఫీసులకు సెలవు ప్రకటించారు. అంటే వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకోమని. అలాగే నేను మన వాహనాలకు ఆదివారం సెలవు ప్రకటిస్తున్నాను. మనకులాగే మన వాహనాలకు ప్రతి ఆదివారం సెలవు, వాటికి విశ్రాంతి ఇవ్వండి. ప్రతి ఆదివారం వాటిని శుభ్రం చేసుకోండి. సర్వీసింగ్ ఖర్చులు, అందుకు అక్కడ వృధా అయ్యే నీళ్లు ఆదా అవుతాయా లేదా?
2: మంచి పాయింటే చెప్పారండి, ఇంచక్క పెట్రోల్ మిగులుతుంది. అమ్మయ్యా,
3: డాడీకి సపోర్ట్ చేయకు మమ్మీ. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్లాల్సి వస్తేను
1: సిటీ బస్సుల్లో వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాడి వాహనం మీద వెళ్ళండి. వాడి బండికి వారంలో ఓ రోజు సెలవు ఇవ్వమని చెప్పండి. అలా వీలు పడకపోతే సైకిల్ ఉందిగా, దాన్ని రిపేర్ చేయించుకుని వాడండి.
3: మరీ ఎమర్జెన్సీ అయితే ఎలా డాడీ?
1: ఒరే, ఇలా వాదించేస్తూ అసలు నా పాయింటే తప్పని నిరూపించే ప్రయత్నం చేయకో. అంతటి ఎమర్జెన్సీయే వస్తే అప్పుడు బండి వాడుకునేందుకు మినహాయింపు ఉంటుందిలే. ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేయకు. విను, పాయింట్ 2, ఆదివారం ఉదయం 8 నుండి రాత్రి 8 దాకా టీవీ బంద్.
2: అయ్యయ్యో, మధ్యలో టీవీ ఏం చేసిందండి? ఆ మాత్రం కాలక్షేపం అన్నా నాకు లేకుంటే ఎలా?
1: కాలక్షేపం ఒక్కటే ఇవ్వదే టీవీ, విలువైన నీ కాలాన్ని, కరెంటును తింటుంది, నీ కంటి ఆరోగ్యము క్షీణిస్తుంది, తెలుసుకో. అయినా కాలక్షేపం అంటున్నావు గనక చెప్తున్నా, మన తెలుగులో మంచి సాహిత్యం ఉందిగా, కనుక ఆ పుస్తకాలు చదువు. పెళ్ళైన కొత్తలో మంచి మంచి పెయింటింగ్స్ వేసేదాని కదే, అది కంటిన్యూ చెయ్యి.
3: మమ్మీ మంచి ఆర్టిస్టా డాడీ?
1: అవునే, నీకు తెలీదా? నిజానికి మన జీవితంలో హృదయంతో ఆస్వాదించవలసిన ఎన్నో అంశాలున్నాయే, వాటిని ఆచరిస్తే మనము కళాకారులమవుతాము, కళారాధకులం అవుతాం. ఉదాహరణకు మన స్వప్నం ఉంది చూడు, మంచి ఫ్లరిస్ట్, అది అందమైన పూల మొక్కలు పెంచడం, రంగురంగుల పూలల్ని మాలలుగా చేయడం దానికి ఇష్టం. కనుక ప్రతి ఆదివారం స్వప్న కంప్యూటర్ని పగలంతా మర్చిపోయి మన పెరట్లో పూల మొక్కలు, ఇంట్లోని ఇండోర్ ప్లాంట్స్ సంగతి చూస్తుంది. ఏమంటావు? వాటిని అందంగా తీర్చిదిద్దుతుంది, వాటికి నీళ్లు, సహజ ఎరువులు, సంరక్షణ వగైరా విషయాలను చూస్తుంది. ఏమంటావు?
3: ఆదివారం నెట్ సెర్చింగ్లు, చాటింగ్లు లేకపోతే అక్క బ్రతకలేదు డాడీ.
1: నోర్ము ఇరా, వాళ్ళదొవ్వడం నువ్వు నోరళ్ళు పెడతావే, నా చేతి వంట నువ్వు తినలేదు చెప్పవే.
2: అవునరా, చేస్తారు, బాగానే చేస్తారు. రొయ్యలు వేపుడు స్పెషలిస్ట్ రా, బాగా చేస్తారు మీ డాడీ.
3: అయితే వేగంగా వెళ్ళి రొయ్యలు తెచ్చేస్తా డాడీ.
1: అలాగే వెళ్ళు, బైక్ మీద కాదు నడిచి
3: డాడీ.
1: ఆదివారం

0: రోజంతటికి మధ్యాహ్నమే వంట చేస్తా, రాత్రి వంట ఉండదు. ఆ ప్రకారంగా స్టవ్కు విశ్రాంతి, గ్యాస్కు ఆదా. అలాగే ఆదివారం రాత్రి 8 నుంచి మర్నాడు 8 దాకా ఫ్రిజ్ ఆఫ్. అలాగే ఆదివారం రాత్రి భోజనాలు డైనింగ్ హాల్లో కాదు, మన పెరటి వైపున్న స్థలంలో పచ్చిక పైన చాపలు వేసుకుని బఫే చేస్తాం. ఒక్క 15 వాట్స్ CLF బల్బుతో సరి. ఆ గంటన్నర పాటు ఇంట్లో అన్ని గదుల్లో లైట్స్ ఆఫ్, ఫ్యాన్ల అవసరం పడదు. ఓన్లీ డిమ్మర్స్.
1: బాగుంది బాగుంది. ఆ డాడీ, వాషింగ్ మిషన్ ఒకటి ఉండిపోయింది.
0: బాగా గుర్తు చేసావురా, ఆ పని నీదే.
1: డాడీ,
0: ప్రొద్దున్నే బ్యాట్ పట్టుకుని క్రికెట్ కు పోతావు, ఒళ్ళు హోనం చేసుకుని వస్తావు, అవునా? ఏ ఉదయాన నీ బట్టలు ఉతుక్కోలేవు? ఉతుక్కుంటావు, నీవే కాదు నావి కూడా. ఏమంటావు?
2: చూడు బేబి, మనం మాట్లాడుకుంటున్నది రోజు రోజుకు పెరిగిపోతున్న కరెంటు, గ్యాసు, పెట్రోల్ వంటి పరిమిత వనరుల అపరిమిత వినియోగం, వాటి కారణంగా అయ్యే డబ్బు ఖర్చు, వచ్చే ఇతర సమస్యలను మనకు మనమే పూనుకొని ఎలా పరిష్కరించగలం అన్న విషయం మీద తప్ప, ఆ సమస్యలను ఎలా పక్క లైన్లో పెట్టి తప్పించుకోవచ్చు అన్న పాయింట్ మీద కాదు. అండర్స్టాండ్?
1: స్టాండ్ డాడీ.
2: అయితే మనం ముందుగా మనం అవన్నీ చేయాలి, చేస్తూ మీరు ఫ్రెండ్స్కు చూపించాలి, వాటి ప్రయోజనాల్ని నిరూపించాలి. ఇలా ఒకరిని చూసి మరొకరు దేశవ్యాప్తంగా స్పందిస్తే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది, అవునా?
1: రియల్లీ డాడీ.
2: కానీ మనం నాగరికత నేర్చిన కొద్దీ స్వార్థంతోనో మన అవసరాల కోసమనో రోజు రోజుకు ఆ స్వచ్ఛత ఎక్కడా లేకుండా చేసేస్తున్నాం. దాని స్థానంలో భరించలేని భయంకర కాలుష్యం నింపేస్తున్నాం. చివరికి మనల్ని కాపాడుకుంటూ వస్తున్న ప్రకృతినే సర్వనాశనం చేసేస్తూ మన మృత్యువును మనమే ఆహ్వానించుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విజ్ఞతతో ప్రవర్తిస్తే భవిష్యత్ తరాలకు కనీసం ఇప్పటి స్థాయి పర్యావరణాన్నైనా అందించగలుగుతాం. అది భవిష్యత్ తరాల పట్ల మనం వహించవలసి ఉన్న కనీస బాధ్యత కూడా. ఏ, అర్థమైందా?
1: అయ్యింది డాడీ.
2: అయితే నీ వంతుగా నీవేం చేస్తావు?
1: తొందరగా వెళ్ళి ఆ భాస్కర్ గాన్ని. భాస్కర్ కాదురా, బార్కర్. వాడసలు పేరు భాస్కర్ లేవే. వాడిని రావద్దని చెప్పేసి, వీలైతే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చెప్పేసి అటునుంచటే వెళ్ళి తాజా రొయ్యలు తెచ్చేస్తాడాడీ.
2: అబ్బా, పాఠం బాగా తలకెక్కిందే. మరి ఎలా వెళ్తావురా?
1: బైక్ మీద కాదు డాడీ, బస్సులో. అది రాకుంటే మన పక్కింటి బంటిగాడి దగ్గర సైకిల్ తీసుకుని వెళ్తాను. ఇదిగో మమ్మీ, ముందా కంప్యూటర్ గదిని లాక్ చేస్తారే.
3: అలాగేరా, వెళ్ళిరా.
0: వెరీ గుడ్, వెరీ వెరీ వెరీ గుడ్.
4: ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.